సర్వదూరున శపయ్య సల్లోనమ్మ తండ్రి లీనోలతైన జ్ఞాననుచీనికి సరగమ్మయ్యంతు సమీసబుడ్డంగన్ను మామీను పకలబ్బిరి నైనక్కేతైన జానను పకలబ్బిరికైనక్కంగస్సి కోతింబొరో అవు అరణం పాను కలుపాయ్య నాన్న కమ్మ కమ్మ చిచాల నకితైన మీ కమ్మ సింగయ్యను అంచలే ఒరికి ఋతుము.